విగుంసతిశ్చ చతుర్విగుంసతిర్మే మే చతుర్విగుంసతిశ్చ చతుర్విగుంసతిశ్చ చతుర్విగుంసతిశ్చ మే మే చతుర్విగుంసతిశ్చ చతుర్వి

భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు భువనస్తు

పునితమ కాణ్మగలం ఆన్మరూపం జ్ఞాతులు జ్ఞానాదీయలం ఆన్మరూపం జ్ఞానపర జీవగలం ఆన్మరూపం తంగాద పూరణ సద్ఘనమాన్మ తలగట్ర ఆనంద ఘనమాన్మ మంగాద ప్రజ్ఞాన ఘనమాన్మ మారుపడ అఖండైకేర సమమాన్మ ఇంగాన్మ అంగాన్మ ఎరుగుమాన్మ ఏకపరి పూరణమ ఇరుకుమాన్మ తొంగాన్మ వలదయలో అణుమిల్లై ద్వైతమన కాణ్బగలం పూరణాన్మ சர்வபரி பூரணமாமாமன்றி ஜெகதீபன் முதலியவை அணுமில்லை.

విగుంసతిశ్చ చ విగుంసతిర్విగుంసతిశ్చ మే మే చ విగుంసతిర్విగుంసతిశ్చ మే చ మే మే చ మే చతుర్విగుంసతిశ్చతుర్విగుంసతిర్మే చ మే చతుర్విగుంసతిః మే చతుర్విగుంసతిశ్చతుర్విగుంసతిర్మే మే చతుర్విగుంసతిశ్చ చ చతుర్విగుంసతిర్మే మే చతుర్విగుంసతిశ్చ చతుర్విగుంసతిశ్చ చతుర్విగుంసతిశ్చతుర్విగుంసతిశ్చ మే మే చతుర్విగుంసతిశ్చతుర్

భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ చ భౌవనశ్చ భౌవనశ్చ చ భౌవనో భౌవనశ్చ భువనో భువనశ్చ భౌవనో భౌవనశ్చ భువనః చ భువనో భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ చ భువనశ్చ భువనశ్చ చ భువనో భువ

స్వరూపమదామరూపం మగు కోరిడమాగం ఆత్మరూపం మగతుకు మగతాగం అనరూపం ఇగడుమరు వికార నిదాత్మరూపం ఇరుడక్ర నిర్మలమానరూపం సుఖగణమామాన్మాయలే ఇల్లై స్వర్పురుణాం సకలముమే అనరూపం జీవపర భేదమిదాత్మరూపం చిత్తముదల్ ఎవయుమిదాత్మరూపం మేఘుమనామాదామానరూపం మిగు పరమాద్వైతమదామానరూపం ఓవలిదా చిన్మయమామానరూపం ఓర్వడివాయుళ్ళరూపామానరూపం పావనమామాన్మాలు కయరే ఇల్లై పార్కింద్ర